0: మల్లమ్మనంత సొసిబారలే
1: హత్తె మీ పటలి అతిగమ్మ బసరెరలి ముద్దు మానికదా మగ ఊటలే ముద్దు మానికదా మగ ఊటలే మల్లమ్మనంత.